0: జై జై జై జై జగదంబా నినకయాగ భూవరి లోకమ్మా
1: జై జై జై జై జగదంబా నినకయాగ భూవరి లోకమ్మా
0: జై జై జై జై జగదంబా